ఉండ తరిణి మవాలిపు తొమ్మిషీలా ఖున్ కరుణ్ సుటాయా సైతన్ లవ్ తొయ్ వశీలా అరే కౌళా బోల్ తొయ్ కుహు కుహు అనుభవ మర్తియ కోకిలా కొట్టుకాయ మంతరా.

మస కొలాలకు తోయ్ పోరాల బాబా బిద్దుయా అరు బాయిలు పొగిలి బొబ్బుయావాన్ని నవరాజాల కట్టుకుల కొట్టుకాయమంటారా.